ఆదరణి మవాలిపు తోయ్ మిషిలా ఖున్ కరున్ సుటాయా సైతన్ లవ్ తోయ్ వషిలా అరే కౌళా బోల్తోయ్ కుహు కుహు అనుపమ్మర్తియ కోకిలా కొట్టుకాయ మంతరా.